చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిర్మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్వి

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో

త్రయస్త్రిగుం సత్రయస్త్రిగుం సన్మే మేత్రయస్త్రిగుం సచ్చ చత్రయస్త్రిగుం సన్మే మేత్రయస్త్రిగుం సచ్చ త్రయస్త్రిగుం సచ్చ చత్రయస్త్రిగుం సత్రయస్త్రిగుం సచ్చ మే మే చత్రయస్త్రిగుం సత్రయస్త్రిగుం సచ్చ మే త్రయస్త్రిగుం

క్రతుః క్రతుశ్చ చక్రతుశ్చ చక్రతుశ్చ చక్రతుశ్చ క్రతుశ్చ చక్రతుః క్రతుశ్చ సువసువశ్చక్రతుః క్రతుశ్చ సువః చసువసువశ్చ చసువశ్చ చసువశ్చ చసువశ్చ సువశ్చ చసువసువశ్చ